0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వం మే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానే నైవ జానేన జానే
1: నాణ్యం జానే నైవ జానేన జానే
2: రామరక్షా స్తోత్ర పఠనం అభవత్. ఆజ్ కా సంస్కృత్ గీత్ ఆప్కో కైసా లగా జరూర్ బతాయియే. ఇస్ గీత్ మే భారత్ దేశ్ కా వర్ణన్ హే, బహుత్ సుందర్ వర్ణన్ హే. ఆప్ అబ్ జో భీ సంస్కృత్ సీఖ్ గయే హే నా, ఉస్కే సహారే గానో కా అర్థ భీ సమజ్తే హోంగే. తో గానే కా అర్థ క్యా హే, కౌన్ సే శబ్ద ఆప్ జాన్ గయే, కౌన్ సే శబ్ద కఠిన్ లగ్తే హే, జో భీ ఆప్కే మన్ ఆతా హే జరూర్ బతాయియే. కల్ కా ప్రశ్న థా, క్యా ఆప్ కిసీ కే అచ్చే దోస్త హే. మిత్రోనే ప్రతిక్రియా భేజీ హే, ఉన్హోనే బతాయా హే ఉన్కో యహ ప్రశ్న బహుత్ అచ్చా లగా. బహుత్ సారే దోస్తోనే బతాయా హే కి వో అచ్చే దోస్త హే. అమృతాజీ ఔర్ శైలేష్ జీనే బహుత్ సుందర్ ఉత్తర్ భేజే హే, ధన్యవాదః. ఇదానీం శాంతి మంత్రేణ కార్యక్రమస్య సమాప్తిః భవతి. దుర్జనః సజ్జనో భూయాత్.